0: Triple Z, 92.3 FM.
1: శ్రోతలకి నల్ని ఆకుల నమస్కారం. ఈ నెల శ్రావణ మాసం, మనం శ్రావణ మాసంలో ఉన్నాము. ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైన మాసం. ఈ నెలని మనం మంత్ ఆఫ్ లవ్ అండ్ ప్రాస్పరిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మాసం ఎంతో శోభామయమైన మాసం, ఎస్పెషలీ స్త్రీలకి. ఈ మాసంలో నోములు, పూజలు, వ్రతాలు, పేరంటాలు అన్నీ ఉంటాయి. అంటే మంగళగౌరీ వ్రతము, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము, నాగపంచమి, గరుడ పంచమి, వినాయక చవితి, పోలాల అమావాస్య, రాఖీ పండగ అన్నీ కూడా ఈ నెలలోనే వస్తాయి. ఈ నెలలో ఇంకో విశేషమైనది ఏంటంటే శ్రీకృష్ణుడు పుట్టింది కూడా ఈ నెలలోనే. గోవిందుడు తిరుమల కొండల మీదకి పద్మావతిని వెతుక్కుంటూ ఈ మాసంలోనే వెళ్తాడు. ఈ సందర్భంగా మనం ఒక పాట విందామండి.

0: చాలా పవిత్రమైన విశిష్టమైన ఈ శ్రావణ మాసంలో పండితులందరూ కూడా వేద పఠనం చేయడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు. మంగళవారం అనగానే మనకి గుర్తుకొచ్చేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లోనే విశిష్టమైనది రోజు మంగళవారం అని చెప్పి ఆంజనేయుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం, చాలామంది చేస్తారు కూడా. అయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ శ్రావణ మంగళవారాల్లోని మంగళగౌరీ వ్రతం చేస్తారు స్త్రీలందరూ కూడా. ఇది చాలా విశిష్టమైన, ఎంతో పవిత్రమైన, విశేషమైన వ్రతము. ఈ వ్రతము స్త్రీలందరూ కూడా వాళ్ళ సౌభాగ్యం కోసం, భర్త, పిల్లలు, ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం చేస్తారు. ఈ వ్రతం గురించి మెల్బర్న్ వాస్తవ్యులైన సుశీల గారు మనకి చెప్తారు ఇప్పుడు.
1: శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారములు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజించవలెను. ఈ వ్రతము వివాహ అనంతరము స్త్రీలు 5 సంవత్సరములు ఈ వ్రతమును చేయవలెను. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి అందును తదుపరి 4 సంవత్సరములు భర్త ఇంటిలో ఈ వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం కాశీనగరమందు విశేషముగా జరుగును. 5 సంవత్సరములు ఈ వ్రతము పూర్తి అయిన తర్వాత ఉద్యాపన చేసుకొని వలను. లేనిచో ఈ వ్రతము ఫలితము ఉండదు. 10 సంవత్సరములో ఒక మంగళవారం ఉద్యాపన చేసుకోవలను.

కంచి కమాక్షి మధుర మీనాక్షి కాశి విశాలక్ష్మి బారమ్మ కంచి కమాక్షి మధుర మీనాక్షి కాశి విశాలక్ష్మి బారమ్మ కామిత పలగడు నిడువందే అన్నపూర్ణేశ్వరి బారమ్మ కామిత పలగడు

దేవి పాలింపరావమ్మ పరమేశ్వరి, పాలింపరావమ్మ పరమేశ్వరి. శ్రీ పార్వతీదేవి చేకోవశైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. శ్రీ పార్వతీదేవి చేకోవశైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి.

ఈ మాసంలోనే ఇంకొక పర్వదినం ఏంటంటే గరుడ పంచమి. గరుడ అని పేరు అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఏంటంటే అతను తల్లి దాసత్వాన్ని విడిపించడం, అమృతాన్ని తీసుకురావడం. ఈ గరుడు విష్ణుమూర్తి యొక్క వాహనం ఆ తర్వాత అవుతాడనమాట. అతని పేరు మీద ఒక పురాణం కూడా ఉంది, గరుడ పురాణం. ఈరోజు అంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున గరుడిని పూజిస్తే ధైర్యము లభం బలము వస్తాయని చెప్పి అని కూడా చాలామంది అంటారు. ఈ సందర్భంగా మనం కొన్ని పాటలు విందామండి.

0: ఈ గరుడు పంచమనే నాగపంచమి అని కూడా అంటారు. ఈ నాగపంచమి రోజున ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే కశ్యప ప్రజాపతి పుట్టినరోజు కూడా ఈ రోజే అన్నమాట, ఈ నాగపంచమి రోజునే. అయితే ఈ కశ్యప ప్రజాపతి ఎవరంటే ఆదిశేషుకి గరుడికి ఈ తండ్రి అన్నమాట. ఆదిశేషువేమో విష్ణుమూర్తికి శయనం అవుతాడు, పాన్పు అవుతాడు. గరుడుడేమో విష్ణుమూర్తికి వాహనం అన్నమాట. ఇద్దరు కూడా విష్ణుమూర్తికి సేవకులే, విష్ణుమూర్తి సేవ చేసుకునే వాళ్ళే అన్నమాట. అంతటి మహత్తరమైన రోజు ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజు అన్నమాట. దీన్ని ఈ రోజున నాగదేవతని పూజిస్తారు, గరుడిని కూడా, ఇద్దరిని పూజిస్తారు. ఇప్పుడు సుశీల గారు మనకి నాగపంచమి గురించి చెప్తారు, ఆ తర్వాత పోలాల అమావాస్య గురించి కూడా వారు మనకి చెప్తారు, విందామండి.
1: శ్రావణ శుక్ల పంచమనగానే నాగపంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకు ఒక విశిష్టత ఉంది. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ నాగపంచమి రాయలసీమ చాలా ప్రాముఖ్యమైనది. సాక్షాత్ పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది. ఆదిశేషుని సేవకు సంతోషించి విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే తాము ఉద్భవించిన పంచమి రోజే సృష్టిని మానవాళి సర్పపూజలు చేయాలని కోరుకున్నారు. ఆదిశేషుని కోరికను మన్నించి శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్పపూజ చేస్తారని వరమిచ్చాడు. కర్ణాటక రాయలసీమలో ఇది నోములు అని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారో అట్లా గరుడ పంచమి నోములు చేసుకుంటారు. పోలాల అమావాస్య. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకి ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతానం సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతం ఆచరిస్తారు. వివాహమై చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమం కోసం, తప కుటుంబం కోసం శ్రావణ అమావాస్యం నాడు పోలాల అమావాస్య వ్రతం అని తప్పక చేయాలి. ఈ వ్రతము కర్ణాటక తమిళనాడులో ఎక్కువగా చేసుకుంటారు.

ఇంకొక విశేషమైన దినం పర్వదినం ఏంటంటే ఈ శ్రావణ మాసంలోని జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పండగ, ఈ మూడు ఒకటే. ఈ పండగ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చేసుకునే పండగ అన్నమాట. చెల్లెళ్ళు అక్కలు అందరూ కూడా ఆ రోజు పూజ చేసుకుని దేవుణ్ణి కోరుకుంటారు. వాళ్ళ అన్నదమ్ములందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంపదలతో తొలుతూ ఉండాలని చెప్పి దేవుడికి పూజ చేసుకుని అన్నదమ్ములకి తోరణం కడతారనమాట. అలాగే అదే సందర్భంగా అన్నదమ్ములు తోరాలు కట్టించుకున్న తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు సిస్టర్స్ అందరూ కూడా సౌభాగ్యంతో సర్వ సంపదలతో తొలతూగుతూ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా దీవిస్తారు. ఈ రాఖీ పండుగను అందరూ చాలా హ్యాపీగా జరుపుకుంటారు, అన్నదమ్ములు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా. ఈరోజు రాఖీ పౌర్ణమి అనగానే నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే విష్ణుమూర్తికి చెల్లెలు సాక్షాత్ మన అమ్మవారు, వాళ్ళు రాఖీ పండుగ ఎలా జరుపుకుని ఉండుంటారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. మనం ఆ విషయం గురించి కన్నా మనం మామూలుగా మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ రాఖీ పండుగ రోజున చాలా అన్నదమ్ములు అందరూ హ్యాపీగా ఉంటారని, కానీ ఇప్పుడున్న మన పరిస్థితుల్లోని మరి ఎలాగ జరుపుకుంటారో తెలీదు. జూమ్లోనే అన్నీ మాట్లాడుకోవడంతో సరిపోద్దేమో, ఎందుకంటే వెళ్ళి కలిసి వేరే చోటుకి వెళ్ళి కలవడానికి అంతా కూడా లాక్డౌన్లు అన్నీ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో చూడాలి మనం. ఈ శ్రావణ మాసంలోనే ఇంకా విశిష్టమైన పర్వదినాలు ఏంటంటే శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుడి జన్మదినము, మళ్ళా వినాయక చవితి కూడా మనం జరుపుకుంటాం ఈ నెలలోనే, అలాగే శ్రావణ శుక్రవారం. ముఖ్యమైనది ఏంటంటే మనకి శ్రావణ మాసంలోని శ్రావణ మంగళ గౌరీ వ్రతము, మళ్ళా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజ అయిన వరలక్ష్మీదేవి వ్రతము. ఈ వరలక్ష్మీదేవి పూజ చేసుకొని వాళ్ళు అంటూ ఉండరు, ఎందుకంటే వరలక్ష్మీదేవి యొక్క కటాక్షము, కనుచూపు తగిలితేనే చాలు మనకి అందరికీ అష్టైశ్వర్యాలు వస్తాయి. అందరికీ కావాల్సింది డబ్బే కదండి, ముఖ్యంగా కోరుకునేది మనిషికి ముందు డబ్బు. డబ్బు ఉంటే ఆ తర్వాత ఇంకా అన్ని కోరుకుంటాం. డబ్బును కోరుకోని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. సో అందుకని చాలామంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం ఒక డబ్బే కాదు, ఆవిడ సంతానాన్ని, సౌభాగ్యాన్ని, విజయాన్ని, ఆరోగ్య ఐశ్వర్యాలని అన్నిటినీ కూడా ఆవిడ మనకి ప్రసాదిస్తుంది అన్నమాట. అంతటి మహత్తరమైన ఈ వరలక్ష్మి వ్రతము కథ అందరికీ తెలిసిన విషయమే. సో మనము వరలక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మీద కొన్ని పాటలు విందామండి. ఆ పాటలు విన్న తర్వాత మన ఈ కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ వచ్చే వారం ఇదే అలవరుసల మీద కలుసుకుందాము. అంతవరకు సెలవు.